మీరు పండిన కర్ణాటక శాస్త్రీయ సంగీత తుళు కీర్తనలని కేందరు. వయలిన్ అంచనే రాగ సంయోజన మంత్రిదు నిర్దేశన మంత్రినారు విద్వాన్ శ్రీ టిజి గోపాలకృష్ణన్. మృదంగ విద్వాన్ శ్రీ